భూపతేర్ధవం ధనం రూపం నద్దుర్లభం స్వర్గరాజన నద్దుర్లభం భోజనం భింజనం నద్దుర్లభం స్వచ్ఛ అంబర నద్దుర్లభం సూత మిత్ర పరాత మాధవే నద్దుర్లభం పంత విలాస నద్దుర్లభం పంత విలాస నద్దుర్లభం విద్యా ప్రవీణ నద్దుర్లభం చతుర్చంచల